వేలాల్లో సరమ తరమ దుశాబ ఖలోయ ఊడ ఫెరే ప్రధాన వేలాల్లో కాజియా బామణా కీ గల తక్కీ అగద పడే సైతాన వేలాల్లో ముస్లమానియా పడే కతేబా కష్టమయ కరే ఖుదాయ వేలాల్లో జాత సనాతి హోర్